ప్రతికాలలమితి ప్రతిసప్రదేశే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే కవకు ప్రభాతం.

సరసుప్రభాతం ఋక్సామయాజుషముఖ శృతిభిః తదంతైః నిత్యం తుతాపి తవ రూప గుణాన విజ్ఞైః తేష్వేవ పూర్ణవసతిః సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ నారీ గిరిజే తవ సుప్రభా

కృతపాలిన దీసి స్వం తత్పూర్వ పల్గు సుధి నేత్రుపయా ప్రపూనా యజ్ఞాది శక్తి నవకై నవరాత్రి కాలే శ్రీకృష్ణ మారి.

జగతాం అఖిలప్సిత కల్పకం సావధానమనాభూత్వా శృణుత్వం శుకసత్తమ అనేక జన్మ సంసిద్ధి లభ్యం ముక్తి.